ఉంచని గుణవాలు, పెద్ద తమై సాతికమై ఉంచని గుణవాలు, పిలిపిలి నవశివంగ పిలిపించినవారు, వనబంబర మనసుల ప్రియమాయనవా, పిలిపిలి నవశివంగ పిలిపించినవా, వనబంబర మనసుల ప్రియమాయనవా. శిథిల గంగా గల బస్మే.